ఎవరెంగ హిత్తవుగా బలిమడుకమివ్వే ఏకము అల్లా ఎవరెన్న ఏ బలిమడుకం ఇతురు కురివ్వే అది ఎవరెన్ దొగుహదా ఉలుణుఖంగ సబబు ఎవరెన్న వేందినివి అజాబ్ ముట్టే.

నువత ఎవరెంగె మిసాలకి ఎవిలాగండెగ్గా అందిరితకకాయ్ గుగురుమాయ్ విదుం ఎకులేఫావా గొతుగా ఉడుమతీగావా వారే విలాగండెగ్గె మిసాలె హోనుగె సబబుం మరువెదానకమ బిరుం ఎవరెంగె కంఫెత్తవుగా ఎవరెంగె ఇంగిలితం అళతే అల్లాహీ ఎ కాఫిరుంగె హురిహా కమె ఫురిహమయ దెనవడిగెం వా రస్కలాంగే.

మీహున్నట్టగా ధమ్మచఖంగా భిన్ లవ్వ అది బినాయఖంగా ఉడు లవ్వ ఉడుం ఫిం వెస్సవ ఏంథ్యబా మీహున్న రిజుఖంగా మేవాగె బావత్త నిర్విరస్కలాంగె ఫహ ఎకలాంగె ఖాలిక్ వంతకం త్యబా మీహున్ దెనతిబె అల్లాహ్ షరీకున్ తక త్యబా మీహున్నులాషే.

హమకశ్వరం మదిరియకు నువత ఎవ్రెబ్బుడు ఇచ్చకం వేస్ ఎవ్విస్ కహల మిసాలి జెస్సుమక అల్లాహు లద్వెత్వే ఒడిగిన నువైతే ఫహ ఈమావి మీహుం ఎ మిసాలకి ఎవరెంగె వెరి రస్కలాంగె హదురతుం హక్కు గదుగా జెస్సెవి మిసాలెక్కం హమకశ్వరం దనితే అది కాఫిరువి మీహుం బునెతే తియ మిసాలం అల్లాహు ఇరాద కురెవ్వీ కొంకమిబ్బావే ఎ మిసాలం ఎకలాంగె గిన భయకు మగుఫురద్దవతే అది హమ ఎమిసాలం ఎకలాంగె గిన భయక తెదిమగు దక్కవతే ఫాసిఖుం మెనువి ఎయిన్ ఎకలాంగె మగెన్ నుఫురద్దవతే.

0: ఫుర్స్ ఫైవ్ కొద్ది ముగ్గు కోతం బేవే అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ రీసెర్చ్ సింపోజియం యుఎస్ఆర్ఎస్ దే సబ్బిస్కే దేవన ఎడిషన్ ఇయ్యగా పని బా బాఫా దే మేహర్కే సింపోజియం మా బలాలయరుగా జుమ్లా ఎత్తిరిస్ ఎబ్స్ట్రెక్ట్ బలాగం ఫావారు ఎగతెరే నవార దరివరకు మణి ఎగుదింగే దిరాసాత మీ బద్దలు గహుషాళాఫ
1: అది మీ తెవెలి పైన లొక్కామి మహాసింతా దిహా సబ్బీస్ ఇఫ్తితాహ్ కురుముగే రస్మి అది కురియ దాగుత బలాలాయరుగా మీ రస్మి అది షర్ఫర్ కొద్దివాణి ద్విరాజ్యగే ఇజ్జతి రైసు జుమ్హూరియాగామి కమలుం మేడం సాజిదా మొహమ్మద్ జల్సా కురియ దాగుత బలాలాయరుగా కీర్తి గురువాణి బరకాతున్ జల్సా ఫిష్మంగ్ హంజిఫణి ఎఫ్ఎహు మరహబాద్ ఎన్నెవం దెమ్మ్యోతి మరహబాద్ ఎన్నెముగే ఐటమ్ పురిహం కొద్దివాణి ద్విరాజ్యగే గౌమి యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఐషత్ షెహనాజ్ ఆదం ఎఫ్ఓ ద్విరాజ్య కౌమి యూనివర్సిటీకి డీన్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ మరియం షహనిజా నసీరు రస్మియాత్ తారఫ్ కొద్దివం ఉన్నాణే కురియంహురి ఇతురు ఎహనియం ఐటమ్ ఖాన్ నంబర్ తక బలాలాయరుగా తెలి దిహా సభ్యుగా సర్టిఫికేట్ అది ఎవార్డు హవాల్ కొద్దివం ఎబోయింగ్ మిగతం హతరు ఎవార్డే దినమబణి హంజీఫా ఎగతరేగా ద అవుట్ స్టాండ్ ఇన్ పేపర్ అవార్డ్స్ మీ ఫస్ట్ పేపర్ ఆర్లీ కెరియర్ రీసెర్చ్ అవార్డ్స్ ఎవిస్ ఫస్ట్ పేపర్ అండర్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ హా పేపర్ వణి హుషాళాఫా అది ఏవార్డు లీబే కేటగిరీ తగుతరేగా ద బెస్ట్ ఫ్యాకల్టీ అవార్డ్స్ మీ అవార్డ్ దినమ హంజీఫే రైసుల్ జుమ్హూరియాంగ్ అభికమలు మేడం సాజిదా మొహమ్మద్ వడాన్వాణ్ వగుతకం మిహార్ బ్యావరింగ్ ఇంతసార్ కురం మీదని ఇక మనకు వాహక్ ఫుల్దెక్కెస్ అవార్డు దినమఫహు గేబోయ్ రైసుల్ జుమ్హూరియాంగ్ అభికమలు మేడం సాజిదా మొహమ్మద్గా వాహక్ ఫుల్దెక్కెమఫహు మీ హఫ్లాగా నుండి మీ రస్మయాతుగా దేం కురియం ఉన్నాని షుకురు దిన్నవు మీ నంబర్ ఫురిముకు దివ్వాణి ద్విరాజ్య కౌమి యూనివర్సిటీకి డిప్యూటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ రహీమా అబ్దుల్ రహీం
0: అదే తెవెలి ఇమ్మి కాన్ఫరెన్స్ హాసవ వరం బ్యార్ సబబ్ తెబహురి హాసవ ఎమ్మబుడు సబకి దిరాసతోగే నతీజా గాలిగా సియాసత్ బినాకురు మీ దునియాకి గామతోగా కాన్ఫరెన్స్కి ఇమ్మి కాన్ఫరెన్స్కి దునియాకి వరగిన గామతకి మెంబరు బ్యారి వా కాన్ఫరెన్స్ మీ కాన్ఫరెన్స్కి తఫాతకి డిసిప్లిన్ తకు ఇల్మి దిరాసా తుషేళుమా స్కాలరు బ్యారి వగే దివి రాజ్యగా బేవే ఎం ఎపోడు ఎ కాన్ఫరెన్స్ ఎంఎన్యూకి రీసెర్చ్ డెవలప్మెంట్ ఒఫీహున్ రావాగం కురియ గెంద మీ కాన్ఫరెన్స్గా రాజ్యే బేరుగా యూనివర్సిటీతోగే ప్రొఫెసర్ ఉన్న మషూర్ ఇల్మి దిరాసాత హద్దవా ప్రొఫెసర్ గెతురు కుంఫుని తక్కువ దాఫావా ఇల్మి హోదుంతక కౌమి లెవెల్గా హోదాఫావా హోదుంతక దివెహి ఇల్మి కుతం హోదాఫావా హోదుంతోకి ఎకే సెషన్ త హుషేళేణి వేతవేతి అహర్క్ మీ హింగా ఫవది రాసాతక పలాలయరుగా బెచ్లర్స్ డిగ్రీస్ లెవెల్కి కోర్స్ తహుక తౌల్లి హాసిల్ కురం దహూరి హా దరివరున హాసుకోకే దరివరుంగే మెతుక దిరాసాకో సైంటిఫిక్ పేపర్ లియుమా సైంటిఫిక్ ప్లాట్ఫామ్ తహుక దిరాసా గలిక హోదా హోదుంత హుషేళుకి కాబిల్ కంగి తిరుకురుమ స్టూడెంట్ రీసెర్చ్ సింపోజియం బావఫే మిహారు సమ్మిగుత సింపోజియం మే బావాఫవే మీ సింపోజియంకి సబ్బు దరివరున్న ఎక్కుదింగే దిరాసి హోంత హిస్సాకుంగే ఫురుసత్ లిపికిందే అది ఇవెలియేటున్న అకాడమిక్ మొజఫుంగి ఫరాతం ఇర్షాద ఖియాల్ హోదుంకే ఇతును ఇల్మి మాహౌలిక్ ఈ దరివరికి విష్ణుంత ముషాళాదిమ్మకి అఘోరి తజ్జిబాతకి దరివరున్న లిపికింది మిగితురు మీ దరివరుంగి అమిల్ల నఫ్సంగున్న ఇతుపారు వారు కదకో దిరాసి మసెకెతక ఇల్మి కంకమహున్న షాగురి కంగి తురుకుర్మ మగ్ఫే కొద్దిర్మ బావా బద్దలుమి
1: అదే మీ అరుణ్ మేన్ ద్విరాజ్య గడు మీ గెనిస్తని మో ద్విరాజ్య కౌమి యూనివర్సిటీ కొరియ కింద తెవిలి పైన లకామి మహాసింతా దేహా సభ్యస్ ఇఫ్తితాహ్ కురుముగ రస్మియాత్ గౌమి యూనివర్సిటీకి ఏ బ్లోకు మీరు స్మియాత్ కొరియ దాగు ఏమి తెరి నాహమే గెనిస్తే ఉమ్మిదని అరుణ్ సామియా నైమా అరుణ్ మేన్ మసకి కురాణం మీరు స్మియాత్ కొరియ దాగు ఏమి తెరి నాహమేం ఏగి ఏమి ఫురిహమ గొతుక గెనిస్తే అరుణ్ మేం ఎంఎంఎస్ మిహారు ఇంతజారు కురం మీదని మీ రస్మయాతకి షరఫిర్ మెహమాన్ రాజ్యకి ఇస్తే రైసు జుమ్హూరియా గమికమలు మేడం సాజిదా మొహమ్మద్ వడాన్వాణి బాగుతక మీ రస్మయాత హింగముందా ద్విరాజ్య కౌమి యూనివర్సిటీకి ఏ బ్లోక్కి ఆడిటోరియం హోల బలాలాయురుగా ఇల్మి బేఫులుంగ్ ప్రొఫెసరు లెక్చర్ అయిన్ అది మీ యూనివర్సిటీకి ఏకి ఫ్యాకల్టీ తక్కువ డీను వడాంగ్ ఎప్పతిబ్బే అదే దెమ్మె యులాన్ కురిగేంగ్ ఎదియ ఈ ద్విరాజ్యకి ఇజ్జతి రసూల్

అది ఈమాం వెగంవా భయకుఖంగా నువెతిబె థిమమ్మెంగ్ అల్లాహ్ షాయి ఆఖరు ద్వహం ఈమాం వెజ్జయి ముయబునా భయకు మీస్తకుంగె తెరింవే.

ఎవరెంగి హిత్తవుగా బలి మడుకమివ్వే ఏకము అల్లా ఎవరెన్న ఏ బలి మడుకం ఇతురు కురివ్వే అది ఎవరెన్ దొగుహద ఉలుణుఖంగ సబవం ఎవరెన్న వేందినివి అజాబ్ హుట్టే.

నువత ఎవరెంగె మిసాలకి ఎవిలాగండెగ్గా అందిరితకకాయ్ గుగురుమాయ్ విదుం ఎకులేఫావా గొతుగా ఉడుమతీగావా వారే విలాగండెగ్గె మిసాలె హోనుగె సబబుం మరువెదానకమ బిరుం ఎవరెంగె ఖంఫెత్తవుగా ఎవరెంగె ఇంగిలితం అళతే అల్లాహి ఎ కాఫిరుంగె హురిహా కమె ఫురిహమయ దెనవడిగెం వా రస్కలాంగే.

మీహున్నట్టుగా ధమ్మచఖంగా భిన్ లవ్వ అది బినాయఖంగా ఉడు లవ్వ ఉడుం ఫిం వెస్సవ ఏంథ్యబా మీహున్న రిజుఖంగా మేవాగ బావత్త నిర్వి రస్కలాంగే ఫహ ఎకలాంగ ఖాలిక్ వంతకం త్యబా మీహున్ దినతిబే అల్లాహ్ షరీకుం తక త్యబా మీహున్ నులాషే.

హమకశ్వరం మదిరియకుం నువత ఎవ్రెబ్బుడు ఇచ్చకుం వేస్ ఎవ్వెస్ కహల మిసాలి జెస్సుమక అల్లాహు లద్వెత్వే ఒడిగెన నువైతే ఫహ ఈమాం వి మీహుం ఎ మిసాలకి ఎవరెంగె వెరి రస్కలాంగె హదురతుం హక్కు గుదుగా జెస్సెవి మిసాలెక్కం హమకశ్వరం దనతే అది కాఫిరు మీహుం బునతే తియ మిసాలుం అల్లాహు ఇరాద కురెవ్వి కొంకమిబ్బావే ఎ మిసాలుం ఎకలాంగె గిన భయకు మగుఫురద్దవతే అది హమ ఎమిసాలుం ఎకలాంగె గిన భయక తెదిమగు దక్కవతే ఫాసిఖుం మెనువి ఎయిన్ ఎకలాంగె మగెన్ నుఫురద్దవతే.